హతాయి వినాడి హతలి సతాయి అపి రటం ఇక్కడ జాతిక వెడసరానికి మతక్కరన్నోని పుంచి దువే పుతి కీల పటంగన్నవి ముగద ఇక్కడ హేతు ఇసుకోలే నంగిల మల్లిల ఇందలా దెంగ్ మే మద్రవ్య వెలట పొలంబోగనీమే క్రియాన్వితే మేవేని కూడా రటపురా సిద్ధవేనో ఏకెం గలవాగనీమే మహామహిజుమ రజ ఆరక్షకాంశ వగకేతు బాధ్య

0: మందెక్కువ వీడియోకే నా మీద అసలు సోషల్
1: మీడియా హరి ప్రసిద్ధ
0: వీడియోకి వైరల్ నే మేధాస్ మే వీడియోస్ లక్కడ గోల్డెన్ వాయిస్ హరి సమహారాయి కటాండ నిఖాంగ్ కౌలిక్యవాగి కానట మీపేనివాగి సమహారాయి కియనో మటత్ ఇక్కడ అప్లై కరండి కియల లెజ్జ
1: కరండి
0: బెరికెనికి తనకట ఎదల దానికి తమాన్కి సబ్జెక్ట్ నోనే ఇక్కడ ఎదల దానికి ఇతామ పాపయా సమహారో లంకావి తీనో లంకావి ఇన్నో ఈ తమాంగి శేస్త్ర విన విన శేస్త్ర అతపతగా గీల లెజ్జావట పత్తేను
1: దాన్నదే కరగని
0: ఏవాగి ఏమ నోవి గాయనేట సువిశేష హక్యావన్ తీన పిరిసాక్ అప్పుడ మునగహున పౌగే కాలి ఇక ముల్ వటే తరంగ మేనోడు క్రియాత్మకై లంగదిమ హవస ఎకే ఇదా హతర వెనకాం గోల్డెన్ వాయిస్ అహన్న పులువాం ఏ అయి మొనవద కివ్వే కొహమద సింధు కివ్వే ఒయ ఒక్కో మహాన్న పులువాం కమక్ తీనో ప్రవీణ వినిష్మన్ లేక ఇస్సరా తమై సింధు కివ్వే ఇదిం లక్కడ గోల్డెన్ వాయిస్ వీడియో ఎకక్ దక్కాం స్కిప్ కరన్న ఎపా
1: లైక్ కర్లా షేర్ కరన్న
0: అనివార్య మొకద మే కోటి గానక తయగ్ గద్దిన్నే
1: ఓ అపి ఆవడి గాడ తయగ్ దన్నే
0: మక ఆరాంచ ఇదియట సుపిరి జిప్ ఎక దినవ కీలో గే ఆరాంచ యత్తిన్నే
1: ఓ
0: హరి నికాం మై ఈ మగే కౌదు కివి గేలహు తసాం కౌదు కివి మం కీర తోరిని మం నికాం కివు
1: హరి సీరియస్ గాండొన్నే
0: సమహారిట ఇడమగ్ గేయక్ వెన్న పులువా హరి వటిన తయగ్గక్ కీలా కువమ నే
1: ఓ
0: సమహారిట దాహి రీలోడ్ డ్యాక్ వెన్నత మన కి నిఖాంగ్ ఇందులా సింధు సింధు ఖ్యాల్లా
1: కీలా
0: రటే తీ అవసర టీవీ బల బల ఇందులా గీయ ఖరి అతను గారు ఏమి ఒబవ ప్రేక్షకయా కీలా నీద ఒబవ ఏగోళ్ళు సల్లి వెళ్ళి అరాన్ తీ నేను జబ్ కరన్నే సమహారు కరాన్ని అవసరం టీవీ బాలను మాసర దిపార రసాము కాదు అహవాల్ ఛానల్కి ప్రేక్షకి ఒబే రసికత్తే నన్ను సల్లిగల్ట్ వికున్నాను నిపా ఇక సాహిన లోకు ఎక హరి ఒబే టాలెంట్ ఎకట యమ్ కిసి వట్నాకమత్ దిన తనత్తీనో అన్ని తన తోరాగని మేక ఒబే ఒబే అయితే ఇది లఖండ గోల్డెన్ వాయిస్ కిల్ కానీ కోటి గానకు వటిన తేక దిన లంకావే ప్రమితిగత రియాలిటీ ఎక మేకింగ్ కియాన్నినే లంకా అనికుత్ రియాలిటీ అవుల్ కియా హేమేకన్నే మేక లక్కడ అపికరాన్ని స్వాధీన పని మాధ్య జాలి ఇది దాల వలన వాయిస్ ఎక సమానిట పిబిదన గాయక పరపుర వగే బా అతీతే తిబిల తీయన ఇతని పస్సే అవిల్లా మీ మేత కాలి లక్కడ అపితమాయి మీ గోల్డెన్ వాయిస్ ఎక అవస్థావక్ తీయన్నా.